0: ఇయం ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచిక సుషమా కుమారి. ఆదౌ ముఖ్య వార్తాః. కేంద్రీయ గృహమంత్రి అమిత్ షాహ సిలిగుడి నగరే వరిష్ఠైః గోరఖా నేతృభిః సహ మేళనం అకరోత్. వార్తాకారస్య పంకజ్ సింహస్య అధ్యక్షతాయాం సమాహ్వానానాం సమాధానాయ ఉచ్చస్తరీయ సమిత్యాః ఘోషణ అపి జాతా. సర్వకారేణ చతుర్వర్షేభ్యః న్యూన బాలకానాం కృతే క్లోర్ఫెనిరామీన్ మెలియేట్ తథా ఫినైలే ఫ్రైన్ హైడ్రోక్లోరైడ్ ఇత్యేతైః యుక్తానాం సర్వాణి నిశ్చిత మాత్రా సంయోజనాని నిర్మాణే విక్రయణే వితరణే చ ప్రతిబంధం స్థాపితం. అద్య సాయంకాలే ఆంధ్రప్రదేశస్య విశాఖపట్టణం నగరే బ్రిక్స్ యువ మంత్రిణాం సభా ఆరభ్యతే. భారత సోమాలియా దేశేన సహ ద్వావింశతిః భారతీయ నావికైః సహ విదేశీయ ధ్వజయుక్తయోః వాణిజ్యిక నౌకాయానయోః అపహరణస్య విషయ చర్చాం కరోతి. అపి చ BWF బ్యాడ్మింటన్ విశ్వస్పర్ధాయాం భారతీయ మహిళా డబల్స్ యుగ్మస్య త్రిసా జాలీ గాయత్రీ గోపీచందయోః తథా చీనదేశస్య లియూ షేంగ్ షు టెన్ నింగ్ ఇత్యేతయోః మధ్యె ఉపాంత్యచక్రీయ స్పర్ధా సంప్రతి నవదిల్ల్యాం ప్రచలతి. పశ్చిమబంగస్య పర్వతీయ క్షేత్రాణాం సర్వైః పక్షధారకైః సహ కేంద్రీయ మంత్రిణా అమితషాహేన సిలిగుడి నగరే ఉపవేశనం ఏకం కృతం. అద్య విషయ అస్మిన్ నిర్ణయో అయం జాతః యత్ తత్రత్య పర్వతీయ క్షేత్రాణాం సమాహ్వానానాం స్థాయీయ సమాధానార్థం పూర్వ IPS అధికారిణః పంకజ సింహస్య నేతృత్వే ఏకస్యాః మధ్యస్థ సమిత్యాః సంరచనా జాతా. సమితిరియం కేంద్రీయ కార్యాలయం ప్రతి ప్రతివేదనం ప్రేషయిష్యతి. సిలిగుడి నగరస్య సుకారక్షేత్రే అనుష్ఠితే అస్మిన్ ఉపవేశనే పశ్చిమబంగస్య విపక్షినేతారః సువేందు అధికారీ అన్యే చ గణమాన్యజనాః ఉపస్థితాః ఆసన్. ప్రధానమంత్రిణా నరేంద్రమోదినా ప్రోక్తం యత్ భారతదేశేన లైసెన్స్ రాజ్ ఇత్యస్య కాలావధౌ ఉత్పాదనదండితకరణస్య స్వీయ దృష్టికోణే ఆధారభూత పరివర్తనం విహితమస్తి. సాంప్రతం తత్స్థానే ప్రాశాసనిక ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ ILPI ఇత్యనయా యోజనయా మాధ్యమేన పురస్కృతః క్రియతే. ప్రవర్తమాన వర్షీయ ఇకోనామిక్ టైమ్స్ వరల్డ్ లీడర్స్ ఫోరం ఇత్యస్మాత్ మంచాత్ సంబోధనే ప్రధానమంత్రి ప్రోక్తవాన్ యత్ పురాతని పద్ధతిః సాంప్రతికీ పద్ధతితః భిన్నా వర్తతి. ప్రధానమంత్రిణా PLI యోజనాయాః సఫలతా అపి చర్చితా. యత్ర 2,25,00,000 కోటి రూప్యకాణాం నివేశః జాతః. 22,00,000 కోటి రూప్యకాణాం ఉత్పాదనం క్రయణం 15,00,000 రూప్యకాణాం నిర్యాతః అపి జాతః. 14,00,000 వృత్త్యవసరాణి అపి సృజితాని.
1: జహాం పహలే ప్రొడక్షన్ బఢానే పర్ పనిష్మెంట్ మిల్తా థా వహీ ఆజ్ హమారీ సర్కార్ ప్రొడక్షన్ బఢానే పర్ ఇన్సెంటివ్ దే రహీ హై. PLI స్కీమ్ కీ సక్సెస్ దునియా దేఖ్ రహీ హై. సిర్ఫ్ ఇస్ ఏక్ యోజనా కీ వజహ సే కరీబ్ 2,50,00,000 కరోడ్ రూపే కా యాక్చువల్ ఇన్వెస్ట్మెంట్ హువా హై. 22,00,00,000 కరోడ్ రూపే సే జ్యాదా కా ప్రొడక్షన్ ఆర్ సేల్స్ హుయీ హై. 15,00,00,000 కరోడ్ రూపే సే జ్యాదా కా ఎక్స్పోర్ట్ హువా హై. 14,00,000 సే జ్యాదా డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ జాబ్స్ బనీ హై.
0: శ్రీమోదీ భారతదేశః అంతారాష్ట్రీయ సముదాయస్య ఆశా వికాసస్య చ ఉజ్వల స్థానం విద్యతే ఇతి అపి ప్రతిపాదితం.